ప్రభదుం బ్రహ్మ మాత్రం నరకమెన తోట్రుభదుం బ్రహ్మ మాత్రం మోగమెన తోట్రుభదుం బ్రహ్మ మాత్రం మోదుణర్వాయ్ తోట్రుభదుం బ్రహ్మ మాత్రం ఆగమెన తోట్రుభదుం బ్రహ్మ మాత్రం హరిభవనాయ్ తోట్రుభదుం బ్రహ్మ మాత్రం దాఘమెన తోట్రుభదుం బ్రహ్మ మాత్రం తన్

అంగుళ్ళ వేదమెలాం బ్రహ్మ మాత్రం, పరంగమావున వదలాం బ్రహ్మ మాత్రం, పాక్పదువు నడిపదువం బ్రహ్మ మాత్రం, సర్వవిధ ఉపాధిగళం బ్రహ్మ మాత్రం, జగజీవ పరగడలాం బ్రహ్మ మాత్రం, సత్యచీ సుఖగణమాం బ్రహ్మ రూపం, సకల పరిపూర్ణమాం బ్రహ్మ రూపం, నిత్య నిరంజనమాగు బ్రహ్మ రూపం, నిష్కళ